0: తగ్గినములు పచిల పులములు.
1: ఇండోనేషియా కరియ మ్యూజిక్ ఇండోనేషియా.